0: ఇది ఆకాశవాణి ఉంది శ్రీనగర్ స్టేషన్. మీడియా వేవ్స్ ఆధార్ ఒకటి ఆచార్య అటక్ మీటర్ ఎఫ్ఎం ఒకటి ఆచార్య పాన్స్ మెగాట్సన్ పెట్ సమయం సుబజ్ షబజెత్త పంచర్ మినిట్ సబ్దే విలిపోజ ప్రోగ్రామ్ సుబుగాహి.
1: వరహమతుల్లాహి వబరకాతుహు. سامعینی محترم پروگرام صبح گاہی ازک شمار ہس تہس خدمت اندر حاضر ولیو پروگرام دس تلو تلاوت کلام پاک تو امیک ترجمہ بوزن سی.